0: You are listening to OFM, the Medin's local global station.
1: Telugu states in South India are famous for culture, temples, food, Tollywood and sense of humor. I am Sasi, welcoming you to Namaste Telugu. Over the next half an hour, we will listen to beautiful Telugu songs and news from this exotic location in South India. Thanks to Office of Ethnic Communities for supporting Namaste Telugu and Connecting Culture Zone on 105.4 FM Otago Access Radio. Keep listening.
2: నమస్తే తెలుగు షోకి స్వాగతం. నేను మీ ససి.
3: ఇవాళ ఎందుకో నాకు పోతన గారి భాగవతంలోని కాళీయ మర్దనం గుర్తొచ్చింది. అది మీతో ఇవాళ పంచుకోవాలనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళకి ఇది తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ అయినటువంటి సెక్షన్. బట్ కాకపోతే తెలియని వాళ్ళకి చిన్న ఉపోద్ఘాతం ఏమిటి అంటే, కాళీయుడిని ఒక పెద్ద పాము యమునా నదిలో ఉండి అక్కడ బృందావనంలో గోకులంలో ఉన్న వాళ్ళందరినీ విసిగిస్తూ ఉంటే, థ్రెటన్ చేస్తూ ఉంటే, చంపేస్తూ ఉంటే, ఆవుల్ని గేదెల్ని చిన్న వాళ్ళని చంపేస్తూ ఉంటే, వాళ్ళని అందులోంచి కాపాడడానికి శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళి ఆ పాముని వధిస్తాడనమాట. అయితే ఏదో సినిమాలో చూపించినట్టు వెళ్ళి వన్ లైన్ డైలాగ్స్ వేసేసి చంపేసినట్టు కాదు కదా, నిజంగా జరిగిన సందర్భం కాబట్టి అప్పుడు ఎలా జరిగింది అనేది సంస్కృతంలో అత్యద్భుతంగా రాశారు. కాళీయ మర్దనం అనేది చాలా ఫేమస్ అన్నమాట. చాలామంది స్వరకర్తలు దానికంటే ట్యూన్ చేసి ఆ పద్యాలని శ్లోకాలని పాడారు. అయితే ఎప్పుడైతే సంస్కృతం నుంచి పరాయి భాషలకి వేరే భాషలకి తర్జుమా జరుగుతుందో, కొన్ని కొన్నిసార్లు అందులో ఉన్నటువంటి డెప్త్ లేకపోతే అందులో ఉన్నటువంటి పదాలు వాటి కలయిక వాటి అమరిక దాని తర్వాత పదం తర్వాత పదం ఎలా కలిసిపోతుందో అలా కొన్నిసార్లు రాకపోతాయన్నమాట. నాకు ఇతర భాషల భాగవతం గురించి తెలియదు, కానీ ఎస్పెషలీ ఇంగ్లీష్ బుక్స్ ఎప్పుడైతే ట్రాన్స్లేట్ అవుతాయో దాని ఒరిజినల్ భావం ఉన్నా కూడా ఆ పదాల్లోని అందం పోతూ ఉంటుంది కదా, దానికి మనం కోరిలేట్ చేసుకోవచ్చు. కానీ తెలుగు పోతన భాగవతం మాత్రం ఎందుకు అంత అద్భుతంగా ఉంది, ఎంత అంత అందమైన పేరు తెచ్చుకుంది అంటే, పదాల యొక్క అమెరిక సంస్కృతం కన్నా గాఢంగాను, సంస్కృతం కన్నా లాలసంగాను, సంస్కృతం కన్నా నాకు తెలిసినంత వరకు సంస్కృతానికి సరిపోయేటువంటి బీజాక్షరాలతోటి లేకపోతే గాఢమైన అక్షరాలతోటి, లేదా ఉదాహరణకి వీరభద్రుడి గురించి మాట్లాడాల్సినప్పుడు చాలా రా శబ్దాలతోటి, వట్రసుడులతోటి, బండిరా శబ్దాలతోటి ఉంటుందన్నమాట. అదే అమ్మ గురించో నాన్న గురించో తల్లి గురించో మాట్లాడినప్పుడు మా శబ్దాలు నా శబ్దాలు ఇలా ఉంటాయన్నమాట. ఎందుకంటే పదాలు సులువుగా పలికేవి సరళంగా ఉండేవి అమ్మను ఉద్దేశించినట్టు, కఠినంగా ఉండేవి కష్టంగా పలికేవి గంభీరతని ఉద్దేశించినట్టు అలా అనమాట. అలా చిన్న చిన్న న్యూయాన్సెస్ తోటి అద్భుతంగా ఉంది. నేను మీకు ఎప్పుడో లాస్ట్ టైం చెప్పాను అనుకున్నా, మనం పాడుకునే చాలా చాలా పద్యాలు తెలుగులో ముఖ్యంగా పోతన గారి భాగవతం నుంచి వచ్చాయి. అందులో కొన్ని వందల వేల అలంకారాలు కానీ రకరకాల ప్రయోగాలు కానీ ఆయన చేశారు. సో ఎప్పటికైనా కూడా తెలుగు వ్యాకరణానికి, ఎస్పెషల్గా పోయట్రీ నేర్చుకునే వాళ్ళకి, పోయట్రీ ఎలా రాయాలి అనేది అంటే గ్రాంధికమైన భాషలోనే కాదు, ఇప్పుడు కూడా సాధారణమైన మాటలు రాయడానికి, మాట్లాడడానికి కూడా అనుకోండి, ఎలాంటి సందర్భంలో ఎలాంటి అక్షరాలు పడాలి, ఎలాంటి సందర్భంలో ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఒత్తులు హల్లులు ఎలాంటి పదాలు మనం చెప్పాలి, ఆ పదాలు చెప్పేదాన్ని బట్టి మన యొక్క తీవ్రత గాఢత ఎంత మాత్రం ఉంటుంది, లేదా మాటల్లో ప్రేమను ఎలా ఒలికించాలి, ఇలాంటివన్నీ అద్భుతంగా ఉంటాయన్నమాట పోతన గారి భాగవతంలో. అందుకు నాకు అదొక రెఫరెన్స్ గైడ్ లాగా, నాకున్న జ్ఞానానికి ఇంకా గొప్ప వస్తాయేమో నాకు తెలియదు, కానీ నాకు బాగా అర్థమయ్యేవి చిన్న చిన్న పదాలతోటి, అక్షరాలతోటి, పద ప్రయోగాలతోటి అద్భుతంగా అనిపించేది ఆయన భాగవతం.

అనమాట. చాలా ఈజీగా దొరుకుతుంది, మీరు ఆన్లైన్లో వెతికితే వికీపీడియాలోనే ఉంది, వికి సోర్స్లో దొరుకుతుంది మీకు. మొత్తం అన్ని భాగాలు కలిపి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దొరుకుతుంది. సో వీలైతే ఎప్పుడైనా అలా ఒకటి ఓపెన్ చేసి ఒక చదవండి. చాలా ఫేమస్ పద్యాలు అండి, మీకు అందరికీ తెలిసే ఉంటాయి. ఎలాంటివి? ఉదాహరణకి, పోయమని కుమారుడు మా ఇంట పాలు పెరుగుమననీయడమ్మ, పోయదెమెక్కడికైనా మా ఎన్నెల మనుజులార మంజుల వాణి. నేను పూర్తిగా చెప్పలేదు కానీ ఆ పద్యము. అటు తర్వాత చేత వెన్న ముద్ద జంగల్ బప్పుదండ, అది. అటు తర్వాత గజేంద్ర మోక్షంలో పద్యాలు, భక్త ప్రహ్లాదులో పద్యాలు, శ్రీకృష్ణుడి బాల్యంలో కొన్ని వందల వేల పద్యాలు, ఇలాంటివన్నీ మనకు చాలా ఫేమస్ పద్యాలన్నీ పోతన గారి భాగవతం నుంచి వచ్చాయి అన్నమాట. అలాంటిది ఈ ఉపద్ఘాతం తర్వాత మీకు అర్థమైంది అనుకుంటాను, నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఒక కాంటెక్స్ట్ వచ్చేసి, ఒక పెద్ద పాముని ఒక చిన్న పిల్లాడు వెళ్ళి దాంతో గొడవపడి చంపేస్తున్నాడు. అదంటే ఆ పాము యొక్క మైటీనెస్, ఈ పిల్లాడి యొక్క హీరోయిక్, ఈ రెండు పదాల్లో చూపించాలన్నమాట. ఎలా చూపిస్తాం చూద్దాం. వెరమరలేని మేటి బలవీరుడు కృష్ణ కుమారుడొక్క చేజరచి ఖగేంద్రు చందమున జక్కన దౌడలు పట్టి కన్నులం జొర జొర దుర్విశానలము జొబ్బిలు చుండగా నెత్తి లీలతో జిరజిర త్రిప్పి వైచే పరిశేషిత దర్పము క్రూర సర్పమున్. అసలు అదురు బెదురు లేని ఒక గొప్ప మహావీరుడైనటువంటి శ్రీకృష్ణుడు, బాలకృష్ణుడు, శ్రీకృష్ణుడు కూడా కాదు, బాలకృష్ణుడు ఒక్క చేత్తో ఆ పాము యొక్క పడగల మీద టకాలని చరిచాడట. చరిచిన తర్వాత రెండు దవడలు పట్టుకొని పైకెత్తి గిరగిరగిర చాలా ఈజీగా అలా జ్వర జ్వర దుర్విషానల జొబ్బులు చుండగా నెత్తి నీళ్ళతో జిర జిర దృప్తి వహించే జిర జిర తిప్పేశాడట. పిల్లలకు చెప్పినట్టు ఉంటుంది కదా, మనం పిల్లలకు కథ చెప్పేటప్పుడు వాడు బరబరా చెట్టెక్కాడు, గబగబా వచ్చాడు, బిరబిరా తిన్నాడు అంటాం కదా. అలా మనకు చెప్పడానికి అన్నట్టు జ్వర జ్వర దుర్విషానలము జొబ్బులు చుండగా నెత్తి లీలతో జిర జిర ద్రిప్పి వహించే వెరమరలేని మేటి బాలు బలవీరుడు ఒక్క చేజరిచి. ఇవన్నీ బండిరాలు. సో మీరు, నేను చెప్పడం కన్నా కూడా మీరు చదివినప్పుడు ఆ పద్యాల యొక్క, ఆ పదాల యొక్క ఫ్లో ఎంత అందంగా ఉంటుందో మీరే అర్థమవుతుంది. వీలైతే చదివి చూడండి. ఇప్పుడు ఆ పిల్లాడు అంత పెద్ద పాముని ఎలా కొట్టేసి గిరగిర తిప్పి వేసి దాని మీద ఎక్కాడనమాట. ఆ ఎక్కినటువంటి ఒక ఫ్రేమ్ మీరు కనుక ఆలోచిస్తే, చాలాసార్లు చూసే ఉంటారు, శ్రీకృష్ణుడు ఒక పెద్ద పాము మీద నిల్చుకొని ఒక కాలుతో ఒక చేత్తో దాని తోకను పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నటువంటి పిక్చర్ మన తెలుగులలో కాదు, మొత్తం మన భారతదేశంలోనే చాలా ఫేమస్. అలాంటి ఒక ఫ్రేమ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే పోతన గారు ఎలా చెప్పారంటే, ఘన యమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబు కాగా సాధు బృందావన చర చంచరీక గానంబు గాయక సుగానంబు గాగా కలహంస సారస కమనీయ మంచు శబ్దంబులు దాళ శబ్దంబులు కాగా దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాదిజనులు సభాసీనులు గాగా పద్మరాగాదిరత్న ప్రభాసమైన మహిత కాళీయ పని ఫణామండపమున నలిన లోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణమున బేర్చి నృత్యమాడే. ఆయనని విఖ్యాతమైన నర్తకుడుగా కీర్తిస్తూ, చాలా గ్రేట్ డ్యాన్సర్, చాలా గ్రేస్తో ఉన్న డ్యాన్సరు ఒక పెద్ద మంటపం మీద లేకపోతే స్టేజ్ మీద ఎక్కి ఎంత లీలగా గ్రేస్ఫుల్గా డ్యాన్స్ వేస్తాడో, అలా ఇంత కష్టంలో ఉన్నటువంటి ఇంత డేంజరస్ పాము యొక్క తల మీద ఎక్కి ఆయన అంత చాలా గ్రేస్ఫుల్గా డ్యాన్స్ వేస్తున్నాడట. అది చూస్తుంటే ఎలా ఉన్నాయంటే, ఆ పాము పడగల మీద రత్నాలు, మీరు, మీకు స్టోరీ తెలిసే ఉంటుంది పాము పడగ మీద మనీ ఫామ్ అవుతుంది అని, సో అది నమ్ముతారు కాబట్టి అది చెప్తున్నాను. ఆ పాము యొక్క ఫణి మీద, అంటే దాని, మనం ఏదైతే దాన్ని స్టేజ్ అని అన్నామో, ఆ హెడ్ మీద అలాంటి రత్నాలు ప్రకాశిస్తున్నాయట. పైనుంచి ఎండ పడుతుంటే రత్నాలు ప్రకాశిస్తుంటే ఆయన డ్యాన్స్ వేస్తుంటే ఆ నృత్యానికి ఏదో సహకారం ఎందిస్తుందా అన్నట్లు యమునా నదిలో కరిదిలే తరంగాలు బాగా మృదంగ ధ్వనులాగా ఏదో తాళం అందిస్తున్నట్టున్నాయట. అలాగే ఆ బృందావనంలో తిరుగుతున్న తుమ్మెదల మధుర సంగీతము గాయకులు పాడుతూ ఉన్నట్టుందట. కలహంసులు, సారస పక్షులు చేస్తున్నటువంటి శబ్దాలు తాళధ్వనుల్లాగా ఉన్నాయట. ఇవన్నీ ఏదో పెద్ద ఆర్కెస్ట్రా లాగా అనిపిస్తూ ఉంటాయి. పైనుంచి చూస్తున్న దేవతలు, గంధర్వులు అంతా సభలో కూర్చున్నటువంటి ప్రేక్షకుల్లాగా ఉన్నారట. అదొక గొప్ప నాట్య కచేరీలాగా ఉందట.

ఎంత అద్భుతంగా అంటే మీకు అర్థమవుతుందా, ఒక గంభీరమైనటువంటి శబ్దాన్ని ఒక ఇందాక పద్యంలో సడన్గా దాని యొక్క గాఢతని చెప్పిన తర్వాత సడన్గా దాన్ని మొత్తం ఫ్రేమ్ మార్చేసి ఒక సింపుల్ ఒక అందమైన ఫ్రేమ్లో అంత కష్టాన్ని కూడా దేవుడు ఆయన శ్రీకృష్ణుడు ఎంత లీలగా చేసేస్తున్నాడు. ఎందుకని ఆయన్ని అంతగా ఇష్టపడ్డారు జనాలు, ఆయనకి ఛామ్ అంటారు కదా, చరిష్మా అంటారు కదా, ఆయన చరిష్మాని చాలా సింపుల్గా చూపిస్తున్నారు. అలాగే కుక్షిన్ లోకములున్న గౌరముతో గోపాకృతినున్న యాయా రక్షోహంతబడిన్ మహాఫణి ఫనారంగ ప్రదేశంబుపై నక్షీణోద్ధత నాడు పాడు జలగున్ ఆసంబుతోడన్ పద ప్రక్షేపంబులు చేయు గేలీగతులన్ బ్రాణై ప్రాణైక శేషంబుగన్. పొట్టలో అన్ని లోకాలు పెట్టినటువంటి మహానుభావుడు దాని మీద ఏదో చిన్న పిల్లాడిలాగా అరుస్తూ గెంతుతూ డ్యాన్స్ వేస్తూ సరదాగా చెలరేగుతూ నవ్వుతూ గంతులు వేశాడట, పాటలు పాడాడట. ఆయన అంత లీలగా అంత ఈజీగా చేసేస్తున్న దానికి కింద వాడి తలపై అంత పెద్ద పాము యొక్క ప్రాణం ఆల్మోస్ట్ చనిపోయినట్టుందట. ఎందుకంటే తల మీద ఒకటి పెట్టి టపాటపా కొడుతుంటే ఎలా ఉంటుంది. అలా ఘనతర సుశిరానంద స్వనములతో సిద్ధ సాత్యచారణ గంధర్వ నిలింప మునిసతులు చెయ్యన గురిసిరి విరులవానలాడెడు హరిపై. అంటే అలా డ్యాన్స్ చేస్తున్నటువంటి ఆయన మీద సాధ్యులు, చరణులు, గంధర్వులు, దేవతలు, వాళ్ళ దేవర్షులు, వారి భార్యలు అందరూ కలిసి పూలవానలు కురిపించారట. అటు తర్వాత ఆయన అంటాడు, వేల్పులైన లావు చెడి వేదన బొందుచునా విషానల జ్వాలలు సోకినంతట చత్తురు నేడిది ఏమి చోద్యమా ఆ భీల విషాగ్ని హేతియ చెప్పీడకు నోర్చ్యు బ్రహ్మరంగ నీ బాలుడు మత్పనాశతము భగ్నముగా విషద్రొక్కి ఆడడు. అంటే ఆ విషపు కీలలు చూస్తే తగిలితే గనక దేవతలు కూడా తట్టుకోలేక చచ్చిపోతారట. అలాంటిది ఎంత ఆశ్చర్యమో, ఈ చిన్న పిల్లాడు దాని మీద అలా ఎక్కి తొక్కేస్తున్నాడు అని. ఇదేం విచిత్రమో, ఈతడు సర్వచరాచర భూతేశుండైన పరమపురుషుడు సేవాప్రీతుడు శ్రీహరియగు అని భీతిని శరణంబు నద్ద పిట్టలసి నృప. అంటే ఇంత కష్టమైన పనిని అంత ఈజీగా చేసేస్తాడు. ఈయనెవరో సామాన్యమైనడు కాడు, ఖచ్చితంగా ఈయన సర్వచరాచర భూతేశుండైన పరమపురుషుడే అయి ఉంటాడు, సేవాప్రీతుడై ఉంటాడు, శ్రీహరే అయి ఉంటాడు అని నమ్మాడట. అప్పుడు ఆ భయంతో అంత అలసటతో ఆయన శ్రీకృష్ణుడిని శరణు కోరాడట, నన్ను క్షమించి తండ్రి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని ఆయన అసలు విషయం తెలుసుకున్న తర్వాత. అయితే ఈ సీన్ జరగడానికి ముందు అంత ఈజీగా అయిపోలేదు, నేను చెప్పాను కదా. శ్రీకృష్ణుడు ఆ కళింగుడు ఏం చేస్తున్నాడో చూసి వాడిని చంపడానికి ఆయన ఫ్రెండ్స్ తోటి, ఆ గోపికలతోటి, ఆ బృందావనంలో ఉన్న వాళ్ళందరితోటి అక్కడికి వెళ్ళి ఆ కాళిందులో దూకాడట. దూకిన తర్వాత పాము ఆయన మీద దాడి చేయడం వీళ్ళందరూ చూశారు. వీళ్ళందరికీ కృష్ణుడు అనే మహాప్రీతి కదా, అది చూసి చలించిపోయారనమాట. అయ్యో శ్రీకృష్ణుడు చచ్చిపోయాడేమో అనుకున్నారు. అలా ఆ సీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఏం రాశాడో చూద్దాం. కటిచేలంబు బిగించి పింఛమున జక్కంగొంపు బంధించి దొస్తట సంస్పాలన మాచరించి చరణద్వంద్వంబు గీలించి తక్కుట శాఖాగ్రమ మీద నుండి యురికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానం బూననంబుగన్. నడుముకున్న గట్టి దడ్డి గుట్ట అంటారు కదా, అంటే పంచ గట్టిగా బిగించుకున్నాడు. తల వెంట్రుకల కొప్పు నెమలి పింఛంతో గట్టిగా బిగించి కట్టుకున్నాడు. రెండు చేతులతో భుజాలు చేర్చాడు. రెండు కాళ్ళు బిగించి సింహంలాగా ఆ చెట్టు కమ్మ మీద నుంచి కాలింగి మడుగులోకి కుప్పించి దూకేశాడట. ఆ దూకిన వేగానికి పెద్ద శబ్దం వచ్చి దిక్కుల్ని ప్రతిధ్వనించాయట. భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోప బాల కంఠీరవ పాత వేగ వికటీకృత దుర్విష భీషణోర్మి సంపూరితమై వడింగలగి పొంగి ధనుష్యత మాత్ర భాగ విస్తారము పొందిన మడుగు తప్తపయ కణక బుద్బుదయుగ్రమై. ఆయన దూకిన వెంటనే విపరీతమైనటువంటి నొరగలు వచ్చేసి నీటి బుడగలు వచ్చి నూరు ధనుస్సుల్లాగా భీకరంగా విస్తరించి ఎలా అయితే అంటే అందులో పడిన తర్వాత కలిగిన క్యావల్స్ని ఆ నీళ్ళు ఇలా పొంగిన తర్వాత ఆయన అంత వేగంగా దూకిన తర్వాత ఎంత ఎలా చెరిగాయి, అసలు నీళ్ళు ఎలా వేవ్ ఫామ్ అయి సైడ్కి జరిగాయి అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన దూకడం కూడా ఏదో సరదాగా దూకి సైలెంట్గా వెళ్ళి ఆ పామును పట్టుకోలేదు. పట్టి దూకడంతో విపరీతమైన సౌండ్ వచ్చేసి ఆ మొత్తం మడుగంతా పెద్ద పెద్ద బుడగలతోటి అక్కడ ప్రపంచంలో దిక్కులు పెకటిల్లే అంత శబ్దం వచ్చేసిందట. అది చూడగానే ఆ లోపల అసలే కళింగుడు ఆల్రెడీ విపరీతమైన

అనేటువంటి వాడి భార్యలతో ఉన్నాడు మరి అక్కడ. అసలే విషనాగు చాలా కోపం ఉన్నాడు, పొటెన్షియల్ ఉన్నాడు కదా, వాడికి కోపం ఉంటుంది. వాడు అన్నాడట, బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రాంతోచ్చల కీరణ కల్లోలంబై కలగంజరించిట నేలోనుంట చూడుండు మక్కీలాభీల విషాద దుస్సహని శాగ్ని జ్వాలలన్ భస్మమై కూలం చేసేదనేడు లోకులకు నా కోపం తీపింపగన్. నా కోపం ఎలాంటిది చూపిస్తాను, వీడు ఒక్క పిల్లాడు, వీడు నా మడుగులో దూకి ఇంత కల్లోలం చేస్తాడా, వీడిని ఇలాగే వదిలిపెట్టకూడదు, నేను నా విషాగ్ని జ్వాలలతోటి వాడిని భస్మం చేసేస్తాను, నా నా కోపం అంటే ఏంటో ప్రపంచానికి చూపిస్తాను అని కోప్పడాడట. ఆ తర్వాత ఇంకా అంత కోపం వచ్చినాడు వాడు, పడగెత్తి ఇంక విజృంభిస్తున్నాడు అటెళ్ళి. ఘోర విషానల ప్రభలు గొబ్బున గ్రహ్మగ సర్ప సైన్య విస్పారుడు గాలియోరుడు గాలియోరగుడు పారివడింగరచన్ పయోధరాకారు భయోవిహారు భయకంప విధూరు మహాగభీరు నభీర కుమారు వీరు నవపీత శుభాంబరధారు ధీరు నిన్. అంతటితోటి ఆయన మొత్తం తన సైన్యం అంతటితో కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళాడట. తన ఘోరమైన విషాగ్ని జ్వాలని గుప్పు గుప్పుమని కమ్ముకుంటూ ఉండగా శ్రీకృష్ణుడి మీద పెద్దగా కాటు వేశాడట. అయితే ఇప్పుడు మన హీరో శ్రీకృష్ణుని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడో చూద్దాం ఒకసారి. పయోధరాకారు భయో విహారు భయకంప విదూరు మహాగభీరు నా భీర కుమార వీరు నవపీత శుభాంబరధారు ధీరు నిన్. అంటే ఏమాత్రం భయం బెరుకు లేనివాడు, మహాగంభీరుడు, మిక్కిలి ధైర్యవంతుడు, గొప్ప వీరుడు, బంగారు రంగులైనటువంటి కొత్త పట్టుబట్టలు కట్టుకొని ఉన్నాడట. అలాంటి శ్రీకృష్ణుడిని కరిచాడు అని చెప్తున్నాడు. కరిచిన తర్వాత అని తీసుకు వదిలేదట. కరచి పిరుతివక మరియును వెరవక నిజవదన జనిత విషదహన శిఖల్ మెరయ ధన నిడుద ఎడలిని నెరి హరి బెనగొనియ భుజగని వహ పతి దెవడిన్. అంటే కాటేసిన వాడిని తీసుకుపోయిన తర్వాత ఊరుకోకుండా అసలు వెళ్ళి ఆయన్ని చుట్టేసుకొని నోట్లో నుంచి విషాగ్ని జ్వాలని మెరిపిస్తున్నాడట, అవి మెరుస్తూ ఉన్నాయట. ఈ పద్యాలన్నీ మీరు గమనిస్తే గనక, ఇందాక నేను చెప్పిన ఆ పిక్చర్ పర్ఫెక్ట్ షాట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన కళింగుడి తల మీద డ్యాన్స్ చేస్తున్న షాట్ని చాలా సరళంగా చూపించడానికి ఎలాంటి పద్యాలు ఎలాంటి పదాలు వాడారో, ఈయన విపరీతమైన విషాలు వాటి నోట్లో నుంచి పెద్ద పెద్ద విష జ్వాలలు వస్తున్నాయి, వాడు ఎంత గంభీరంగా ఉన్నాడు, వాడు ఎంత పెద్దగా ఉన్నాడు, వాడు ఎలా పట్టుకున్నాడు శ్రీకృష్ణుడిని అని చూపించడానికి బండిరా, ఆ తర్వాత ఒత్తుఠ టా ఇలాంటి కష్టం ఒత్తుఖ రా శబ్దాలు గుబగుబ ధ్వానాలు భూరి టీరవ పూరితమైన స్థారము పఠీనాకృతి కాఠిన్య తీర్థ పీఠాగ్రంపున ఇలాంటి ఒత్తులతో కూడినటువంటి కఠినమైన అక్షరాలు వాడడం. ఆ తర్వాత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాస లావ నా మా ఇలాంటి పదాలు వాడడం. అది చాలా అంటే మీ నాకైతే ఈ నిజం చెప్పాలంటే ఈ పద్యాలు చదివినప్పుడు మనకు 100% ఏమీ అర్థం కాదు. అలాగ నాకైతే ఫస్ట్లో చదువుతున్నప్పుడు అసలు ఏమి అర్థమయ్యేది కాదు. కేవలం దేనికి నేను ఆకర్షితున్నయ్యాను అంటే, కొన్ని పద్యాలు సడన్గా ఒంటురా ఠా ఖా వాడుతున్నాయి, కొన్ని పద్యాలు సా రా లా వా వాడుతున్నాయి, కొన్ని పద్యాలు మా వా నా మా వాడుతున్నాయి. ఏంటబ్బా ఈ డిఫరెన్స్ అని ఆలోచించినప్పుడు, దాని మీనింగ్ చదివినప్పుడు, ఈ కష్టమైన అక్షరాలన్నీ చదువుతున్నప్పుడు చాలా గంభీరమైన టాపిక్కో లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఒక పెద్ద రాక్షసునో అడవినో ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడుతున్నారు. ఇలాంటి సరళమైన అక్షరాలు వాడినప్పుడు ఒక పిక్చర్ పర్ఫెక్ట్ స్టిల్ ఎన్విరాన్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడుతున్నారు. తర్వాత నా మా ఇలాంటివి వాడినప్పుడు ప్రేమని ఆప్యాయతని బంధుత్వాన్ని అన్నదమ్ముల బంధాన్ని అమ్మ చెల్లెళ్ళు అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు ఇలాంటి బంధాలని వాడడానికి అక్షరాలు వాడుతున్నారన్నమాట. ఈ డిఫరెన్స్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది ఈ మొత్తం భాగవతంలో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా. ఎందుకని ఈ యొక్క పర్టికులర్గా తెలుగు భాగవతానికి అంత గొప్పతనం ఆపాదమయ్యింది అంటే, నాకు తెలిసి ఇందాక నేను చదివిన అక్షరాల్లో మీకు చాలా వరకు చిన్న చిన్న పదాలు ఈజీగా అర్థమవుతాయి కదా, అలాంటి పదాలని ఇలాంటి అక్షరాలని కలిపి ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితమే మనకి ఇప్పటికీ అర్థమయ్యేలాగా రాశారు కాబట్టి
బహుశా ఇది ఇంకా కొన్ని వేల సంవత్సరాలు మిగిలిపోతుందేమో అనుకుంటాను. ప్యూర్గా సాహిత్యానికి, తెలుగుకి, తెలుగు అక్షరాలకి, తెలుగులో ఉన్న సౌందర్యాన్ని, లాలసాన్ని ఆస్వాదించడానికి పోతన భాగవతం లాంటి రెఫరెన్స్ బుక్ ఇంకొకటి లేదని నా ఫీలింగ్. వీలైతే తెచ్చుకొని చదవండి, లేదా జస్ట్ ఆన్లైన్లో వెతకండి, ఏదో ఒక పద్యం చదవండి, దాని కింద ఒకటి

వారానికి ఒక పద్యం చదవండి అంతేగా, ఎక్కువ మీకు టైం లేకపోతే. అండ్ ఎప్పుడైతే మీరు చదువుతారో ఇలాంటి అక్షరాల గురించి కొంచెం అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒక్కసారి మీకు దాంట్లో ఉన్న సారం అర్థమయ్యి ఆ డిఫరెన్సెస్ కనుక ఐడెంటిఫై చేయగలిగితే అది ఎలాగంటే, మ్యాథ్స్ సైకిల్ నేర్చుకున్న కొత్తలో పెడల్ నేర్చుకున్న తర్వాత సడన్గా గాల్లో తేలిపోతున్న ఫీలింగ్ వచ్చింది కదా, సేమ్ ఫీలింగ్ వస్తుంది మీకు కూడా. ట్రై చేయండి, తప్పకుండా తప్పకుండా చేస్తారు కదూ. ఇంతటితో ఈ వారాన్ని మేము ముగిస్తున్నాను. వచ్చే వారం మరి ఇంకేదైనా విషయంతో మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. మీరు వింటున్నారు 105.4 FM ట్యాగ్ యాక్సెస్ రేడియోలో నమస్తే తెలుగు షో. నేను మీ ససి సెనార్తులు.